0: 94.6, 98.2 MHz me the ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
1: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
0: Toli Ragalu, Toli Ragalu. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా ఉదయం 8:01 స్వీటెస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన శ్రోతలారా, అనుకుంటున్నాను మీరు కుశలంగానే ఉన్నారు. ఈ శుభ ఆదివారం నాడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ఒక సదవకాశం నాకు కలిగింది. అండ్ ఇది ఆదివారం యొక్క 24వ తారీఖు వరకు చేరి ఇంకొక వారం రోజుల్లో మనం ఇదే మే నెలను దాటి ఒక కొత్త జూన్ నెలలో శుభాడుగులు వేద్దాం.

So ఈ శుభోదయాన మీ కాలక్షేపం కోసం మేము అనుకున్న చక్కనైన వి పాటలను విని మీరు తప్పనిసరిగా మెచ్చుకుంటారని యొక్క నమ్మకంతోనే హియర్ వి గో డెడికేటింగ్ దిస్ మన ఈనాటి కార్యక్రమం యొక్క తొలి పాట.

Memories, golden memories back, Akasha Ganga, in the voice of Karthik. Ladies and gentlemen. త్వరగా రండి, మన ఈనాటి లైవ్ ప్రసారం ఈ ఆదివారం మొదలవుతున్నది 94, 95.6 and 98.2 మెగా హెర్ట్స్ మీద.

Yes, indeed, ladies and gentlemen, ఇది కొత్త సూర్య కిరణాలతో నే ఉదయించినవి దూకుతున్నాం. ఈ మనోహరమైన ఆదివారం యొక్క శుభ ఉదయపు సమయాన మీకందరికీ ప్రేమతోనే నిండిన చిరునవ్వులతోనే సంతోషాలతోనే

సరైన అది జీవితంలో అది కష్టసుఖాల యొక్క మిశ్రమమే అన్నాం కడు. జీవితంలో సమస్యలు రావడం అది సహజమే, కానీ అవి శాశ్వతం కావు. వాన వచ్చినట్టు వస్తాయి, మళ్ళీ ఆకాశం ప్రశాంతమయ్యవుతుంది. అలానే సంతోషం కూడా శాశ్వతం కాదు, బాధ కూడా శాశ్వతం కాదు. చెప్పినట్టుగా జీవితం అంటే రెండింటిని అందంగా స్వీకరించండి.

ప్రేమ అనేది ఎప్పుడు దగ్గరగా ఉండటంతో కాదు, దూరంగా ఉన్న ఒకరిని ఒకరు మనస్సులో పెట్టుకోవడంలో ఉంది. ప్రేమ అనేది ఎప్పుడు దగ్గరగా ఉండటంలో కాదు. మనస్సుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడే 5 నిమిషాలు, మనస్సుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడే 5 నిమిషాలు, రోజంతా వచ్చిన అలసతను కూడా మర్చిపోని చేస్తాయి. ప్రేమ అనేది ఎప్పుడు దగ్గర ఉండటం మాత్రమే కాదు.

మూడో వారం బ్రహ్మాండంగానే మీరు గడిపి ఉన్నారు. And hoping that the coming chitti chivaraina varala rojulu kuda meeru brahmanakarangane meeru poorthi chestaru manam kalasi gaani poorthi cheddam yetaku sambandham cheli happy gaane jolly gaane navvutune keep calling keep sending me messages on 5789 3663 mike mute ikkada mee friendu rajendra

So, ladies and gentlemen, in ఇంకొక నిమిషంలో దట్ విల్ బి సరిగా ఉదయం 8:30. Let's dedicate this పాట టు whole పొలూడు ఫ్యామిలీ ఆఫ్ హైలెండ్స్ from Vijay, and it goes out to Bharya Vashini, to Amma Veda, and all families and friends, especially to Iddaru Kola Pillalu, Rayvansh and Rayansh.

ఎగ్జాక్ట్లీ జీవితంలో ప్రతి ఒక్క మన ప్రకృతిలోనున్న ఆ బ్యూటీని తప్పనిసరిగా మనం అందరం మనస్ఫూర్తిగా అంటే చూసి ఆనందించాలి కదా.

చక్కగానే అన్నాడు ఈ పాటలో. చీకటి ఎల్లప్పుడూ మన జీవితంలో అలానే శాశ్వతంగా ఉండదు, అలానే వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మన జీవితములు అలాగే, కొన్ని రోజులు ఎండ, కొన్ని రోజులు వాన, కానీ ప్రతి ఋతువుకి తన ఆనందం ఉంటుంది. అలానే మబ్బులు ఎంత గట్టిగా కమ్ముకున్నా సూర్యుడు మళ్ళీ వెలుగుతాడు. మన సమస్యలు కూడా అలాగే శాశ్వతం కావు. ఆల్రెడీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఉదయం 8:36, త్వరగా రండి, కమ్ జాయిన్ అస్. ఎవరెవరు జాయిన్ చేయలేదు ఇంకా 94.6 and 98.2 MHz.

ఎస్, మనకు దైవంగా దీవించిన కొత్త వరం ఇది. నవ్వుతూనే ఉండండి, నవ్వించుకుంటూనే ఉంటుంది. అండ్ కీప్ లిసనింగ్ టు మన ఈనాటి కార్యక్రమం. ఎంజాయ్ ది స్వీటెస్ట్ సండే ఆఫ్ ద లాస్ట్ డే ఆఫ్ ఈనాటి వారం.

A special request to dedicate the next song to Kuturaina Suvarna Akulu from Amma Nannalu. Devotional paata annaru, okay. కార్యక్రమం యొక్క అర్ధభాగం వరకు దాటి ఉన్నాం. కష్టంగా ఉంటుంది డివోషనల్ పాట ప్రసారం చేయడానికి. ఏం పర్వాలేదు, మనం రాబోయేది మన మధ్యాహ్నపు కార్యక్రమం ముత్యాల స్వరాలులో తప్పనిసరిగా ఒక పాట ప్రసారం చేద్దాం. సో ఫర్ నౌ లెట్స్ డెడికేట్ దిస్ వన్ టు యువర్ డాటర్ సువర్ణ అండ్ టు హోల్ అకులు ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మెసేజ్. We also dedicate this paata to Sarojini, to Raja, to Naigi, to Dalaya family, Ozol Goindan family. Dedicating the next one to Ani Apadu and all families and friends goes out to Ankia and Muthusami family.

సో ఈ చిన్ని ప్రకటన మన టీవీ కార్యక్రమంతో సంబంధించినది. రేపటి 25వ తారీఖున మీరు మన టీవీ ఛానల్ మీద రాత్రి సమయాన చూడగలరు శకుంతలం అన్న తెలుగు చలన చిత్రం. పౌరాణిక ప్రేమ కథ మీద ఆధారపడి చక్కనైన దర్శకత్వం గుణశేఖర్ గారిది. అండ్ కాస్త్లో సమంత రుత్ప్రభు, దేవ్ మోహన్, అల్లు ఆర్య అండ్ మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ అండ్ గౌతమి.

That's all about Satya Prakash Gari Chinnari Talli. Abbo, paatallo padalu chala mruduvuga untayi. Prati vakyamlo ade prema, ade aapyayata, ade badha, ade mamakaram kalisi poi untayi. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పది తక్కువ 9 కావస్తున్నది. ఇంకా 10 నిమిషాలు మన కార్యక్రమం యొక్క ముగింపు వరకు చేరడానికి. హోపింగ్ దాట్ 8 నుంచి ఇప్పటి వరకు ప్రసారం చేసిన అన్ని పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు, శుభయాత్ర, ఇప్పుడిప్పుడే ఎవరు జాయిన్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్.

దట్ వాజ్ అబౌట్ మన ఆర్ఆర్ఆర్ అన్న సినిమా. ఈ సినిమా గురించి పాట అంటే మాటలు తక్కువ పడతాయి. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మనం చెప్పవచ్చు. ఒక పండుగలా వాళ్ళు ఈ సినిమాలో ప్రదర్శించారు. ప్రతి పాట ఒక ఉత్సవంలా, అండ్ ప్రతి సంభాషణ గుండెలో ఒక డడర పెంచుతుంది కదూ. అసలు ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ మూవీ కాదు. మీరు గమనించినట్టు ఇది ఒక ఇద్దరి స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ బంధం స్నేహం గురించి విశేషమైన కథ.

నిజమే కదూ, ప్రేమ ఒక పరీక్ష, అదే పరీక్షలో ఒకే సమానమైన జవాబు. అంటే ప్రేమలో అసలు అందరూ మనుషులు పర్ఫెక్ట్గా ఉండడు, అందరూ చేసుకునే మనస్సులు మాత్రమే ఉంటాయి. కొన్ని ప్రేమలు జీవితాంతం కలిసి ఉండకపోయినా మనస్సులు మాత్రం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. ప్రేమ అనేది మాటల్లో చెప్పేది ఒక మాట కాదు, అది మన ప్రవర్తనలో కనిపిస్తుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక 4-5 నిమిషాల్లో మన కార్యక్రమం యొక్క శుభాంతం వరకు చేరుదాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ మెసేజెస్ కోసం దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దాం మరి. టిల్ దెన్ యూ టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యూర్ సెల్వ్స్. నమస్కారం.